0: నమస్తంగా తాపే
1: నమస్తం తిర్మానే నమస్తం నిదానే
0: నమస్తంగా గాహే నమస్తంగా బాహే
1: నమస్తం తిర్బర్గే నమస్తం సర్గే
0: నమస్తం ప్రభోగే నమస్తం సుజోగే
1: నమస్తం అరంగే నమస్తం అభంగే
0: నమస్తంగా గమ్మే నమస్తరమే
1: నమస్తం జలాశ్రే నమస్తం నిరాశ్రే
0: నమస్తంగా జాతే నమస్తంగా పాతే
1: నమస్తం అమజ్బే నమస్తే
0: అదే సంగా దేశే నమస్తంగా పేసే
1: నమస్తం నిర్దామే నమస్తం నిర్వామే
0: నమో సర్వకాలే నమో సర్వద్యాలే
1: నమో సర్వరూపే నమో సర్వకూపే
0: నమో సర్వకాపే నమో సర్వతాపే
1: నమో సర్వకాలే నమో సర్వపాలే
0: నమస్తస్తు దేవే నమస్తంగా పేవే
1: నమస్తం అజన్మే నమస్తం సుబన్మే
0: నమో సర్వకౌణే నమో సర్వపౌణే
1: నమో సర్వరంగే నమో సర్వపంగే
0: నమో కాలకాలే నమస్తస్తే
1: నమస్తం అవర్ణే నమస్తం అమర్ణే
0: నమస్తం జరారం నమస్తం కర్తారం
1: నమో సర్వతందే నమో స్థాబందే
0: నమస్తం నిర్సాకే నమస్తం నిర్వాకే
1: నమస్తం రహీమే నమస్తం

0: నమో జీవ జీవన్ నమో బీజ బీజే కృపాలన్ స్వరూపే కుకర్మన్
1: పర్ణాసి
0: చర్పట్ శాంత్ర ప్రసాద్ అమృత కమే అమృత తర్మే అచల రాజే అటల్ సాజే
1: ధర్మ